0: దొందరగడత కదా
1: గరిజం
0: సరే కడతా
1: పారని
0: సరే కడతాయి
1: తగదిరి మగ గగ పప మద పపరి మగ పపర పని దసనిరి దగరి మగ చిక్కని దనిదం

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: இப்ப இணைப்பில் காத்திருக்கக்கூடிய நேயர்வர்கள் வணக்கம்.